have tested God and they have died by the serpents. And fourth thing, you know what, you know, in the 10th verse says, nor complain, as some of them complained, as they were destroyed by the destroyers. So what happened? They have complained. Their grumbling revealed unbelief. Grumbling reveals unbelief. So that's why Paul concludes, these things happened as example for us. So my dear Ignatius, my dear brothers and my dear sisters, history teaches us how to avoid failure. How to avoid the failures. Then comes the God's greatest promise in verse 13. No temptation has overtaken you except what is common to mankind. No temptation has overtaken you except what is common to mankind. So let's study and examine the every phase. Let's examine the every phase. కాబట్టి ప్రియమైన ఎగ్జాటెడియో శ్రోతులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు అందరూ మేకము కింద ఉండేది, వారు అందరూ సముద్రంలో నడిచిపోయేది, వారు అందరూ మోషను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలి అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించి నన్నున ఒక్క దినముని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత వందన మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగ చేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. మనము దీవించు ఆశీర్వాచనపు పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనేనను విగ్రహములో ఏమైనా ఉన్నదనేనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులను అర్పించే బలులు దేవునికి కాదు దేవులకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరారు. ప్రభువు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము
బలవంతులమ్మా,

0: అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునవై అన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అటు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులను రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్న సంగతుల్లో ఈ యొక్క శోధన అనేది మానవులకి అందరికీ కూడా తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇవి మనకు మాత్రమే కాదు కానివ్వండి, క్రైస్తవులమి అని పేరు పెట్టుకున్న మన అందరికీ కూడా ఈ శోధనలు అనేది తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పాదనమందంలో ఆదాము అవని కూడా సాతాను శోధించింది. అలాగే అబ్రహాం గారిని, యోసేపు గారిని, దావీదుని, అలాగే పేతురు గారిని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సాతాను శోధించినట్లుగా మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శోధనను జయించారో అలాగుననే మనము కూడా ఈ యొక్క శోధనను జయించి భద్రమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినట్లుగా మనం గమనించవచ్చు. అది క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికను రాసించినట్టు మనము చూసుకోవచ్చు. ఈ యొక్క పత్రిక కొరింథీ సంఘానికి రాసింది. ఈ యొక్క కొరింథీ సంఘాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింథీ పట్టణం అనేది ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతగానో పాపం విషయంలో ఎంతో గొప్పగా పాపం చేస్తూ వారి యొక్క జీవన శైలిని కొనసాగించే వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింథీ సంఘము వాళ్ళు విగ్రహారాధనలో కానివ్వండి, వ్యభిచారంలో కానివ్వండి, లేదంటే త్రాగుబుత్తరంలో కానివ్వండి, అలాగే లేకపోతే వాళ్ళ యొక్క గర్భం ద్వారా కానివ్వండి, అనేక విషయమైన అనేక విధముగా వాళ్ళు పాపముతో నిండిన వారై దేవునికి దూరముగా ఉన్నవారిగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులు దేవుని యొక్క బోధను వాళ్ళు బోధించిన తర్వాత ఎలా ఎప్పుడైతే అపొస్తలైన పౌలు గారు తన మొదటి ప్రయాణంలో కొరింథీ సంఘంతో మాట్లాడి రెండో ప్రయాణంలో ఈ యొక్క లేఖను కొరింథీ సంఘానికి రాసినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క కొరింథీ సంఘము క్రీస్తుని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ సొంత రక్షకుడని అంగీకరించి మారు మనసు చెందటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న సమయం అది. కాబట్టి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగ ఉందంటే వాళ్ళ యొక్క స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పితరులు కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి అసహ్యమైన పనులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క నిబంధనలను లేకపోతే ఆ యొక్క ట్రెడిషన్ని వాళ్ళు ఎలాగో చేసుకున్నారంటే దాని నుంచి బయటికి రావడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అపొస్తలైన పౌలు కొరింథీకి రాస్తూ ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తూ ఎప్పటి గురించి చెప్తున్నాడు? మోషే గారు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన ఆ సమయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగైతే దేవుని యొక్క అద్భుత కార్యములు వాళ్ళు తమ కళ్ళారు చూశారో, ఎలాగైతే వాళ్ళు ఎర్ర సముద్రముని 6 నెలల మీద నడిచారో, ఎలాగైతే వాళ్ళు మన్నా తిని, వాళ్ళు దేవుని పంపించిన మన్నా తిని ఎలా బతికారో, అలాగే వాళ్ళు బండ నుంచి వచ్చిన ఆ యొక్క నీరుని తాగి ఎలాగైతే బ్రతికారో, ఇవన్నీ చూసి ఇవన్నీ అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు పాపములోకి వెళ్ళడానికి, సాతాను పెట్టిన శోధనలో పడటానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు వారి ఎక్కడ ఏ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఏ శోధనలో వాళ్ళు త్రప్పిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ 7వ వచనంలో మనకి చెప్తాడు. కొరింథీ పత్రిక 10:7 మనకి ఇలా చెప్తారు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచెరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి ఎలాగైతే మనము విగ్రహారాధనని మనము దూరం పెట్టాము, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క మన పాత మందంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము 13వ అధ్యాయంలో అనుకుంటాను, వాళ్ళు ఆ యొక్క బంగార పొత్తు ఒక దూడం చేసుకొని దాన్ని దేవతగా వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు పూజించడం చేశారు. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎప్పుడైతే ఆయన యొక్క స్థానాల్లో వేరొక దేవుడు ఆ యొక్క నామం చెప్పి మనము ఆ ప్లేస్లో ఎవరినైనా మనం పెట్టున్నాము అంటే దేవునికి అది ఎంతగానో రోషం పుట్టించే క్రియగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజుల్లో కూడా మనము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్నిసార్లు మీరే మా దేవుడు అండి, ఈయన మా దేవుడు, మా ఇంటికి దేవుడు. తప్పు, దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆత్మయు ఒకటే, రక్షణ ఒకటే, సంఘము ఒకటే. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మనకు ఆ యొక్క నిత్య నరకాగ్నిని దూరం చేసి మనలను ఆ యొక్క నిత్య రక్షణలో నడిపించుటకు ఎంతగానో ఆయన శ్రమపడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే మొదటగా విగ్రహారాధన. రెండవది వ్యభిచారం. 10వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే వ్యభిచారము చేసిన వాళ్ళ అందరినీ కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్య వ్రాయబడటం జరిగింది, 23,000 మంది. 23,000 మంది ఆ యొక్క వ్యభిచారం చేసిన పాపము వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పాపానికి తావివ్వకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన యొక్క వాక్యంను చేపట్టుకొని మనం ఎల్లు వారిగా మనము ఉండాలి. అలాగే 3వ ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి టెస్ట్ చేశారు, శోధించారు. 9వ వచనం 10వ వచనం 9వ వచనం మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. కాబట్టి పాత నిబంధనలు ఎలాగైతే కొంత ఇస్రాయేల్ దేవుణ్ణి శోధించారో ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి శోధిస్తున్నాము, దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకుంటామో మనలో కంప్లైంట్స్ అనేది తగ్గిపోతుంది, దేవుని మీద మనకున్న కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి క్వశ్చన్ చేస్తామో దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది, విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి శోధింపక ఉండాలి. అలాగే ఫోర్త్ ఫెయిల్యూర్ ఏంటంటే 10వ వచనం, మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఎలాగ అయితే వాళ్ళు సనుక్కున్నారో, ఎలాగైతే వాళ్ళు సనుక్కొని దేవుని మీద సనుక్కున్నారో, వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు ఏమి వింటారు, మేము చిన్నగా మాట్లాడుకుంటున్నామని. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆల్ఫా ఒమేగా ఆయనే ఉన్నాడు, ఆదిను అంతమును ఆయనే ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతూ, ఎలాగ అయితే ఇస్రాయేలీలు దేవుని మాటలను గైకొనక దేవుణ్ణి ఎలాగైతే ఈ యొక్క దృష్టాంతములుగా వారికి చెప్పి ఉన్నారో, కాబట్టి ఆ వాటిని గురించి మన పితరుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, అలాగే మన పితరుల నుంచి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలని చెప్తూ 13వ వచనంలో మనకి గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు, గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. అదేంటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన చేయను, కలుగు చేయను. కాబట్టి ప్రేమైన సంగమ దేవుని బిడ్డలారా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఈ యొక్క శోధనల నుంచి ఎలాగో తప్పించాలో కూడా తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క శోధనలో పడక దేవునిలో మనము ముందుకు వెళ్ళు వారుగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే, సహింప కలిగినంత కంటే ఎక్కువగా శోధనలు మీకు ఇయ్యడు అని మనకి సెలవిస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనము లైన్ బై లైన్ మనం చూసుకున్నట్లయితే, మనము కింది వచనాలు అలాగే మనము ఈ యొక్క లెసన్ని మనము స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క శోధన ఎలాగూ మొదలవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శోధన మొదట నీ లోపల ఉన్న దురాశ వల్ల మొదలవుతుంది. ఈ యొక్క శోధన మనకి ఎలాగో కలుగు చేస్తాడంటే, సాతాను మనకి చాయిసెస్ ఇస్తాడు. అంటే మంచి చెడు, ఇదో ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, చెడు చెయ్యి, ఏం కాదు హ్యాపీనెస్ ఉంది అని చెప్పి మనకు చాయిసెస్ ఇస్తాడు. సో మనం ఎప్పుడైతే చాయిసెస్ తీసుకుంటామో, బట్ క్రైస్తవులమైన మనకి చాయిసెస్ ఏం లేదండి, జీసస్ ఇస్ ద ఓన్లీ చాయిస్, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనకి చాయిస్. కాబట్టి మనం ఎప్పుడైతే చాయిస్ని చూస్ చేసుకుంటామో, పాపం అనేది ఎంటర్ అవుతుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం, తర్వాత మనం ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత తెలుగులో ఈ యొక్క విషయాలు మనము చెప్పుకొని ముందుకు వెళ్దాం. సో మై డియర్ గ్రేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లెట్స్ సీ యూనో హౌ యూనో గాడ్ ఈస్ కన్సోలింగ్ అస్ and through the verse 13. So no temptation has overtaken you except what is common to mankind. So here, if we observe this phrase, we can divide it into three phrases. First thing, no temptation has overtaken you. So what is temptation? So here, if you see in the Greek word, it says perasmos. So it means test, trial, temptation. So here, depending on the context, it can refer either to test the strengths, it can test that strengthens faith, or a temptation that entices us to sin. So first thing, so what it refers to, it will test that strengthens the faith or టెంప్టేషన్ దట్ ఎంటైజస్ అస్ టు ద సిన్. సో ద సేమ్ ఈవెంట్ మే బి ఎ టెస్ట్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ అండ్ ఎ టెంప్టేషన్ ఫ్రమ్ సాటన్స్ పర్స్పెక్టివ్. Let's see, for example, you know, Job's suffering. So God allowed test. God allowed the test. Satan wanted Job to curse God, where he was failed in every aspect. Satan has failed in every moment. So my dear readers, my dear brothers and sisters. So here, if you see, temptation is an invitation to disobey God. Temptation is an invitation to disobey God. So it appeals to our sinful desires. So here, my dear readers, if you observe clearly, temptation itself is not sin. Temptation itself is not sin. So giving into temptation is sin. Giving into temptation is sin. Let's say, for example, you know, if you see a person and you know, Satan will tempt you to beat upon him, or you know, to curse him, or you know, to make things worse. If you fall into the trap, you know, Satan will control your mind and your thoughts. It's not sin. Satan is trying to mock you. Satan is trying to mock God through you. So it is not sin. So when the temptation that comes in the mind through the Satan, and when you try to fulfill that temptation, that you are giving yourself into the temptation is sin. So what is the difference between temptation and sin? So here, many of our brothers and sisters and many of our ignorants confuse this. Let's understand carefully. Temptation, it's an opportunity to choose. It's an opportunity to choose. For example, someone insults you. You feel anger. That feeling is temptation. You have not sinned. And then what is sin? So when you choose to respond wrongly, you curse, you hate, and you seek revenge, now temptation has become sin. You understand, right? So temptation is an opportunity to choose, whereas sin is when you choose to respond wrongly. When you choose to respond wrongly. So my dear brothers, my dear brothers and sisters, so Jesus was tempted. If you see Hebrews chapter 4, Hebrews chapter 4 verse 15. Hebrews chapter 4 verse 15. For we do not have a high priest who cannot sympathize with our weakness, but was in all points tempted as we are, yet without sin. Yet without sin. So here, this verse is amazing. This verse is amazing. So here, Jesus experienced the temptation. Here, Jesus Christ himself experienced the temptation, but he never committed sin. Therefore, temptation itself cannot be sin. So here, you know, James explained this process, James chapter 1, James chapter 1, verse 14 and 15. James chapter 1, verse 14 and 15. But each one is tempted when he is drawn away by his own desires and enticed. Then when the desire has conceived, it gives birth to sin. And sin, when it is full grown, brings forth death. So my dear greetings, my dear brothers and sisters. So notice the progression. If you see, the temptation, it will lead to desire. So when you got that desire in your heart, you will have the choice. When you choose the choice with a wrongful deed, you know, sin will end up. And what is the wage of sin? Sin is death. So sin begins in heart before it appears in actions. Before it appears actions. So my dear brothers, my dear brothers and sisters, so where does this temptation comes from? Where does the temptation comes from? There are three main sources are there. There are three main sources are there for the mankind where the temptation can come at any time, at anywhere. On any time, at anywhere. First thing, we all know, Matthew chapter 4 verse 1 to 11. Matthew chapter 4 verse 1 to 11. So, you know, here, if you see the verse 5, then the devil took him up into the holy city, set him on the pinnacle of the temple and said to him, if you are the Son of God, throw yourself down, for it is written, he shall give his angels charge over you, and in their hands they shall bear you up, lest you dash your foot against a stone. So my dear Ignatius, my dear brothers and sister, and then what Jesus said, it is written again, you shall not tempt the Lord your God. If you see the full, that 11 verses, Satan tempted Jesus. So, my dear Ignatius, my dear brothers and sisters, he still tempts believers today. He still tempts believers today. That's why, if you see in 1 Peter chapter 5 verse 8, 1 Peter chapter 5 verse 8 says, your enemy, the devil, prowls around like a roaring lion, looking for someone to devour. So Satan studies our weakness. He attacks when we are vulnerable. So my dear greeters, my dear brothers and sisters, so where does this temptation comes from? First one, Satan. Second one, let's read 1 John chapter 2, 1 John chapter 2 verse 15 to 17. So it says, do not love the world or the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of the life is not of the Father's, but is of the world. So my dear readers, my dear brothers and sisters, second thing where this temptation come from is coming from this world. The world promotes values opposed to God. As it said in the verse 16, we are prayed materialism, lust, and selfish ambition. So the world's standards often contradicts God's word. So when you are looking into this world, you know, the temptations will come. And third thing is Galatians chapter 5 verse 17. Galatians chapter 5 verse 17. ఇట్ సేస్ ఫర్ ద ఫ్లెష్ లస్ట్ అగనెస్ట్ ద స్పిరిట్ అండ్ ద స్పిరిట్ అగనెస్ట్ ద ఫ్లెష్ అండ్ దిస్ ఆర్ ది కాంట్రరీ టు వన్ అనదర్ సో దట్ యు డు నాట్ డు ద థింగ్స్ దట్ యు విష్. సో మై డియర్ డేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థర్డ్ వన్ ఈస్ ద ఫ్లెష్, అవర్ సిన్ఫుల్ నేచర్. ద ఫ్లెష్ డిసైడ్స్ వాట్ ఈస్ కాంట్రరీ టు ది స్పిరిట్. Even after salvation, believers must daily choose to walk by the Spirit. Even after salvation. So, my dear readers, my dear brothers and sisters. So, where does this temptation comes from? First from Satan, and second from the world, and third from our sinful nature. And if you see, what are the common areas where the temptation has today? So everyone's temptations are not identical, but many are common. So if Satan is working on one temptation on me, it won't work on the same temptation on you. It will work on differently. So, you know, examples, it can tempt through anger, it can tempt through pride, it can tempt through lust, it can tempt through jealousy, it can tempt through bitterness, it can tempt through greed, it can tempt through dishonesty, it can tempt through even laziness, it can tempt through gossip, it can tempt through unforgiveness, it can tempt through fear, it can tempt through worry, and it can tempt through love of money, and it can tempt through addiction, or it can tempt through envy. So Satan often attacks our thoughts before our actions. That's why if you see Proverbs chapter 4 verse 23, Proverbs chapter 4 verse 23, it says, above all else, guard your heart. So we need to guard our heart. Guard your heart, for everything you do flows from it. Everything you do flows from it. So my dear Ignatius, my dear brothers and sisters, so Satan can tempt us from in many ways. So one thing we need to remember is no temptation has overtaken you. The word overtaken means captured, seized, or overpowered. Here Paul encourages believers, you are never facing something completely unique. So, my dear Ignatius, my dear brothers and sisters, many faithful believers have faced similar struggles and remained faithful to God. And the fourth verse is, accept what is common to mankind. So, this sentence removes two dangerous lies. Lie number one, I am the only one struggling. False. Because he mentioned mankind. Every believer battles temptation. Lie number two, my temptation is impossible. False. Because others have overcome by God's grace. So, my dear readers, my dear brothers and sisters, that's why if you see the Ecclesiastes chapter 1 verse 9 says, there is nothing new under the sun. Human nature has not changed. And if you see Hebrews chapter 12 verse 1, it says like, we are surrounded by a great cloud of witnesses. Many believers finished faithfully before us. If God helped them, he will help us now. So my dear Ignatius, my dear brothers and sisters, we need to ask. That's why it says Romans chapter 3 verse 23 says, for all have sinned and fall short of the glory of God. So every person in this earth, all are sinned. If they say there is no sin in me, then God says that they are liars. They are liars. So every person needs God's grace. Every person needs God's grace. Let's see, for example, Eve in Genesis chapter 3, tempted through desire, she listened to the serpent instead of trusting God. She listened to serpent. Here, my dear greatest, my dear brothers and sisters, what we can learn from this is wrong voices produce wrong choices. Wrong voices produce wrong choices. And if you see Genesis chapter 39, how Joseph has tempted. Joseph faced temptation every day. He fled from sin. He chose holiness over pleasure. Sometimes, my dear Ignatius, you know, we have to run away. You know, running away is not sometimes like that we are weak. You know, sometimes victory means running away also. And the third example, you can see David. 2 Samuel chapter 11. David remains where he should not have been. Idleness opened the door to temptation. One wrong look led to adultery. So my dear Ignatius, my dear brothers and sisters, small compromises becomes great failures. Small compromises becomes great failures. And we all know that Daniel chapter 1, Daniel refused the king's food. He chose obedience over popularity. So God honored him. Finally, you know, Jesus in Matthew chapter 4, Jesus answered every temptation with scripture. Every answer with scripture, not from the feelings, not from emotions, not from the, it is only from the word of God. So what we need to do today? What we need to do today? So my dear mates, my dear brothers and sisters, we need to self-examine once. So we have seen, how we can own victory from the temptation. So God helped them all. So why can't he? Why can't he? So we need to self-examine and we need to kneel down and we need to pray and we need to confess all our sins and we should repent ourselves. So my dear Ignatius, my dear brothers and sisters, finally I would like to say a few words and I would like to conclude the lesson. కాబట్టి ఇగ్నైటెడ్ స్తోత్రాలు దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మొదటి సెంటెన్స్ మనం గమనించుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన ఎలాగ వస్తుంది. కాబట్టి ఈ శోధన వల్ల మనము ఎలాగూ ఈ శోధనని మనము ఎలాగూ దేవుని శోధనని ఎలాగూ ఎదిరించగలము. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పాత్ర బంధనంలో మనం చూసుకున్నట్లయితే యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే సాతాను అతన్ని ఎలాగో శోధించినో అని అందరికీ బాహాటంగా తెలుసు. యోబు గారిని ఎలాగ తనని తన యొక్క కుటుంబాన్ని ఎలాగ శోధించింది అండ్ ఎలాగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినో మనందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనైన దేవుడు శోధనకి మనకి తావిస్తాడు, అలాగే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఆ యొక్క శోధనలకు లోనై శోధనలో ఆ యొక్క ట్రాప్లో కనుక మనం పడిపోయాము అంటే మొదటగా మనం ఏం చేసినట్లే, మొదటగా మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిలుతుంది. అలాగే మనలో ఈ యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండి ఉంటాయి, మన యొక్క దురాశ మనలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనకి శోధనకి పాపంకి తేడా ఏంటంటే, ఇక్కడ శోధన అనేది పాపం కాదు, కానివ్వండి, ఎప్పుడైతే శోధనలో పడి దేవునికి దూరం అవుతాము అప్పుడు మనము పాపం చేస్తాం. ఈ యొక్క శోధనకి పాపంకి తేడా అండి. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనకు కూడా ఈ యొక్క సందేహం రావడం సహజమే. శోధన అనేది ఏంటంటే సాతానుడు ఈ యొక్క చెడు పని చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటాడు మన హృదయంలో. ఉదాహరణ కొంచెం చూసుకున్నట్లయితే ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి మనకు కోపం వస్తుంది, కాబట్టి మనకు ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనసులో మనము అతని మీద ద్వేషం పెట్టుకుంటాం. ద్వేషం పెట్టుకొని మనము అతన్ని ఏమైనా చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు, ఏమైనా చేసినప్పుడు, లేకపోతే అతన్ని శపించినప్పుడు కానివ్వండి, లేకపోతే అతని మీద ద్వేషం పెంచుకోవడం కానివ్వండి. సో ఈ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ యొక్క పాపం అనేది మనలో పెరుగుతుంది. కాబట్టి ప్రియమైన యునైటెడ్ సోదరా దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ యొక్క శోధన వచ్చినప్పుడు దాన్ని జయించడానికి ప్రయత్నించాలి, కానీ దాని నుండి మనము పాపములోకి పడకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే హెబ్రూ రచన పత్రిక 4:15 మనం చూసుకుంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేని వాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మనకి గొప్ప ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధనలో పడినప్పుడు, శోధింపబడినప్పుడు ఆ యొక్క సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఎరిగి కూడా ఆయన శోధించడానికి సిద్ధమైనప్పుడు, ఆ యొక్క శోధనని ఆయన దాకా తెచ్చినప్పుడు ఆయన బలహీన పడలేదు, కానీ ఆయన శోధనలో పడలేదు. ఆ యొక్క శోధన నుండి తప్పించుకున్నాడు, పాపముని జయించినాడు. కాబట్టి మనకి గొప్ప ఉదాహరణ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపము చేసినప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ ఆ యొక్క పాపము అనేది ఆయనను ఆయన పాపమును జయించి ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:14-15 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కల్పబడిన వాడి శోధింపబడను. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, చూసారా, కాబట్టి మొదట శోధన ఎలాగ వస్తుందంటే సాధనుడు దురాశ తెప్పిస్తాడు. మొదట శోధన వస్తుంది, శోధనలో ఒక పార్ట్ దురాశ వస్తుంది. ఎప్పుడైతే మనము దురాశకి ధరించామో దాని తర్వాత పాపము చేయటానికి సిద్ధపడతాము. పాపము పరిపక్వముగా ఏమవుతుంది, మరణాన్ని కంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరణము, ఈ యొక్క పాపము అనేది మన హృదయంలో మొదటగా మొదలవుతుంది. మనము ఆ పని, ఆ పాపపు పని చేయకూడనప్పటికీ కూడా చేయాలి అనే ఆలోచన వస్తే మనము పాపములో పడినట్టే. కాబట్టి ఈ యొక్క పాపం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి క్షమించాలి. ఈ యొక్క శోధన మనకి ఎవరి ద్వారా ఎట్లాగా మన యొక్క జీవితాల్లోకి వస్తుంది, మొదటగా మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 4:11-11 మనం గమనించుకున్నట్లయితే సాతానుడు ద్వారా వస్తుంది. సాతానుడు డైరెక్ట్ గా ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడో మనల్ని కూడా ఈ యొక్క శోధనలోకి ఆయన తీసుకుని వస్తాడు. అందుకంటే మొదటి పేతురు రచన పత్రిక 5:8 మనం చూసుకున్నట్లయితే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము సాతానుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న బలహీనతల మీద ముందు వేటు వేస్తాడు. మనలో ఉన్న బలహీనతలు, దురాశ, ధనాపేక్ష, లేకపోతే చెడు అలవాట్లు, మందు తాగటం కానివ్వండి, సిగరెట్ తాగటం కానివ్వండి, డ్రగ్స్ తీసుకోవటం కానివ్వండి, అలాగే వ్యభిచారము, మోహపు చూపు, సో వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద పాపం పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేంట్లో ఒక దాంట్లో చిక్కుతామో సాతానికి మనము దొరికినట్టే. అలాగే రెండో విషయంకి వస్తే, ఈ యొక్క శోధన మనకి ఎవరి ద్వారా ఎలా కలుగుతుందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2:15-17 మనం గమనించుకున్నట్లయితే, ఈ యొక్క పాపము అనేది, సారీ, ఈ యొక్క శోధన అనేది ఈ యొక్క లోకాశలు లోకాశల ద్వారా కూడా వస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక ఒక వచ్చిన చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2:15-17 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎప్పుడైతే మనము ఈ యొక్క లోకాన్ని ప్రేమిస్తామో తండ్రి ప్రేమ మనలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘమ ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, కాబట్టి మనము లోకం నుంచి మనము వెలుపలకు ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మూడవది గలతీయుల రాసిన పత్రిక 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే సత్యము మనలో ఉండాలి. అలాగే 17 మనం చూసుకున్నట్లయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్న కనుక మీరేమి చేయు నిశ్చయించరో వాటిని చేయకుందరు. కాబట్టి మన యొక్క శరీరము మన యొక్క ఆత్మ ఒకదానికి ఒకటి విరోధముగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలని నిశ్చయించుకుంటామో వాటిని మనము చేస్తాము. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ యొక్క శోధన అనేది మనలోనికి వచ్చి మన యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క శోధన ఈ రోజుల్లో ఎలాగ వస్తుందంటే, కోపం ద్వారా, గర్వం ద్వారా, మోహపు చూపు ద్వారా, లేకపోతే ఎదుటివాడి మీద ఈర్షపడటం ద్వారా, లేకపోతే దురాశ, అలాగే అబద్ధం చెప్పడం వల్ల, అలా ఇంకో మనము లేజినెస్ మనము చురుకుదనంగా లేకపోవటం వల్ల కూడా వస్తుంది. అలాగే క్షమించే గుణం లేకపోయినప్పుడు మనలో వస్తుంది. అలాగే భయం ద్వారా వస్తుంది, గాబరపడటం ద్వారా వస్తుంది, ధనాపేక్ష ద్వారా వస్తుంది. కాబట్టి ఏదైనా చెడు అలవాట్లకి అడిక్ట్ అవ్వటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సాతానుడు ఏం చేస్తారంటే వీటిలో ఒకదాన్ని చూస్ చేసుకొని మనల్ని అటాక్ చేయడానికి ఉంటాడు, మన మీద అటాక్ చేయడానికి ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణిలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉన్నట్లయితే దేవుడు ఈ యొక్క ఎట్టి శోధనల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, రెండో విషయం చూసుకున్నట్లయితే, మరి ఏది మీకు సంభవింపలేదు. 13:15 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ఏది సంభవింపలేదు. ఈ యొక్క శోధన అనేది మనకి సాతాను ద్వారా మనకి వస్తుంది. కాబట్టి మనము పౌలు భక్తుడు చెప్పినట్లు ఈ యొక్క సాతాను మనకు వచ్చినప్పుడు, ఈ యొక్క శోధనలు మనకు వచ్చినప్పుడు సాతాన్ని జయించడానికి వాక్యం అనే ఖడ్గంని మనము పట్టుకొని ఉండాలి. కాబట్టి ఆ మూడో విషయం చూసుకున్నట్లయితే ఈ యొక్క మనుషులకు ఎవరందరికి కలుగుతుంది, ఇక్కడ సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనుషులందరూ కూడా ఏటి శోధన అనేది మామూలే. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వీటన్నిటినీ తట్టుకొని చేయించి దేవుళ్ళు నుంచుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా, దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఇటు శోధనలో చాలా మంది పడ్డారు. మనం చూసుకున్నట్లయితే మనము పరిశుద్ధ గ్రంథం చూసుకున్నట్లయితే హవ్వ గారు మనం చూసుకున్నారు ఆదికాండ మూడు అధ్యాయం చూసుకున్నట్లయితే ఆమె దురాశ ద్వారా ఆమె శోధనలో పడిపోయింది. తర్వాత యేసేపును మనం చూసుకోవచ్చు. అలాగే దావీదు మహారాజు అటువంటి వాడు కూడా ఆ యొక్క శోధనలో పడటానికి సాతాన్ని ఎంతగానో ప్రయత్నించింది. ఆ యొక్క మోహపు చూపు చూడటం వల్ల, ఒకే ఒక చూపు మోహపు చూపు చూడటం వల్ల దావీద్ మహారాజు కూడా ఆ యొక్క శోధనలో పడ్డారు. అలాగే మనం చూసుకున్నట్లయితే దానియేలును కూడా మనం చూసుకున్నట్లయితే ఎలాగ అటాక్ చేసిందంటే, అక్కడ దానియేలు గారు ఆ రాజు ఇచ్చే ఫుడ్ ను కూడా తిరస్కరించాడు. కాబట్టి దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి చక్కటి ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ శోధన వస్తే భయపడకండి. దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, దేవుడు నన్ను చేయి విడిచేశాడు అని అనుకోకండి. నేను మక్కడనే, నాకొక్కడికి ఇలా జరుగుతుందని అసలు అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవునికి తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్థమవుతుంది. మన యొక్క ఆత్మకు ఆయన బలమును చేకూర్చువాడుగా ఉన్నారు. బైబిల్ చదువుకోండి, మనకి సమాధానం దొరుకుతుంది. సంఘంలో పాలు భాగస్థులవ్వండి. సంఘం ద్వారా సంఘంలో మనము ఎదగడానికి ప్రయత్నించండి. అప్పుడు విజయం మనదవుతుంది. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కాబట్టి శోధన ఇలాగూ మనకి వస్తుంది. కాబట్టి సెకండ్ పార్ట్, ఆ యొక్క శోధన జయించుట ఎలా అనేది సెకండ్ పార్ట్ వచ్చే వారం మనము చూసుకుందాము. కాబట్టి చేరువచ్చిన మీ అందరికి కూడా ఈ యొక్క ఆరాధన లార్డ్స్ డేకు చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు తెలియచేసుకుంటూ, మీకు ఏవైనా సందేహములు ఉన్నట్లయితే మాకు ఇమెయిల్ రాయండి, sivasisarai@yahoo.com లేదంటే ignitedradioindia@gmail.com మీరు మెయిల్ రాయండి. అందరికి వందనములు. My dear Ignatius, my dear brothers and sisters, so finally I would like to say and conclude, you know, so all have gone through the temptations and most of them have overcome with the grace of God. So when temptation comes, please do not panic. Don't think God has abandoned you. Do not think that you are only one struggling. But remember, my dear Ignatius, my dear brothers, my dear sisters, God already knows. Jesus understands. The Holy Spirit strengthens. The Bible guides. And the church encourages. So victory is possible. So my dear mates, my dear brothers and sisters, when the temptation comes, you know, we need to check once. Am I still with God? And how is my spiritual life? How is my prayer life? How is my family? So we need to think and we need to remember. So we need to ask ourselves, what temptations do I struggle most? We need to self-examine ourselves. Do I recognize temptation before it became sin? And we need to ask, what situation make me spiritually weak? So my dear brothers, my dear sisters, my dear Ignatius, take time to pray honestly and invite God to reveal areas where you need his help. So finally, I would like to say, my dear Ignatius, temptation is universal. Temptation is not the same as sin. Jesus was tempted but never sinned. Temptation comes from Satan, the world, and our sinful nature. Every believer experiences temptation. God's word prepares us to recognize and resist temptation. So our response to temptations shapes our spiritual growth. So thank you so much, my dear Ignatius. And in the next part, we're going to see how, you know, we can win victory over temptation. So let's have a small word of prayer and we can close this session. Our Heavenly Father, thank you for your holy word. Thank you for reminding us that temptation is common to every believer and that you understand our struggles.
1: Hello, I'm Paul Cockrell, host of The Book Divine right here on Ignite Radio and the minister of the Hillview Church of Christ. Each Sunday, you can listen to our Hillview Church of Christ programming that airs Sunday afternoon here on Ignite Radio. Check programming schedule for the exact times. And if you're in the Birmingham area, we'd love to have you worship with us at 750 Heflin Avenue East in Forestdale. 9:30 a.m. Bible study, 10:30 a.m. morning worship, and 12 noon for our afternoon service. Plus, don't forget you can join me for the Book Divine each and every day, Monday through Friday at 6 p.m. Central Time right here on Ignite Radio. And of course, don't forget to share all of our programming on Ignite 24 hours a day, 7 days a week. Won't you help us spread the gospel message?
2: Good day, and welcome to Ignite Radio. Ignite Radio is a self-funding broadcast that is here to share encouraging music and biblical truth while supporting and creating awareness of local ministry events. Through our on-air projects, we hope to extend the hand of Christ both locally and internationally. Come, be an igniter. Share Ignite Radio.